0: పూసి ఇదన్నీ మాకు అమ్మి దిశమాకిదన్నీ ఆమె అక్కడ కాల లుతు హాలేవు ఓ బే అలా లుతు హుసి తసీబు నేనే పడ డెపోయిస్ ఎమ్మెల్యే బెల తామా తమ్మా ఇహానే మా స్వామి నా సౌన కథ కిదనే బా ఆరే ప్రతిష్టనే నేనే మా ఆమె అక్కడ హాలేవు ఇదనే తో ఇయబే ఫతే బే అతు హాల మెచ్చి నేనే ఆమె అక్కడ తో అనే బా ప్రొఫెసర్ అతు అసెగూర పరా నే కోను మై తోలు కారిక అమిలా బెరే దేశ లోకోనా ఉసిక్ నే ఒరిజిన్ ఇనే బా
1: Diak malu ko vinte saradio rakambia sirahoto, informação ni mata kaita ni hasoro malu, balorong ohing iha notícias nacionais, usi estúdio central, radio rakambia Kampung Alor, Dili, hau Fernanda Muniz Arroso, lori equipa ni best serviço ba programa idane, aksumikang usi itabot sirnia futar tilung i adeus.